0: అమ్ముకు అమ్మ తాత్ర అలిగావే
1: రసిమి అది అయిను కొడతామా మగ ఇంకా అలా తీయండి తాతడు ఇది పసి అమ్మ హోయండి మీ ఒక నేను కొట్ట జమా పసి తమ్మ మంగి బాల అండి కీలా ఇంగిన కొట్ట మీ గాల హికియా ఇది పసి మీలా ఇండియా ఏ ఇందా మీ ఎలియట బయన కొట్టు బలాగిన బలాగిన పెద్ద బలాగిన ఎండ